హలో 9821026212 BPL. అరే 9820026235 మ్యాక్స్ టచ్. చే, యార్ జిస్ లడ్కీ కో పటానే కా వోయి ఫోన్ పర్ నిగా దియా.